0: ఆలాచు అంటే అనరక రీరాలాచు అంటే అనరక
1: మతుతు ఫుంజేవే ఫుంజేవే ఫుంజేవే
0: రీరాలాచు మెత్తేసిన అనరక
1: ఫైషము నోతుంపు ను అందే అరాయ
0: సాంజ సుక్రిస్తి తుంపునావు.